0: ఇప్పుడు నళినకాంతి రాగంలో త్యాగరాజస్వామి కృతి మనవి ఆకించరాదటే ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి మనవి ఆలకించరాదటే ఇన్ రాగ్ నళినకాంతి సెట్ టు ఆదితాళ్.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ కాల్వ వెంకటేశ్వరులు బృందం వారి నాదస్వరం వింటున్నారు. శ్రీ ఏడి నారాయణ డోలు సహకారం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి విడుముసేయవే కరహర ప్రియరాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: This is Ragam 24/7 DTH. Anytime Indian music. You are listening to a Carnatic Nadaswaram recital by Shri Kalva Venkateshwarlu and Patti. They are accompanied by Shri A.D. Narayana on Dolu. Continuing the recital, you will now listen to Vidamu Seyave, a composition of Thyagaraja Swami in Rag Karaharapriya set to Aditaal.

కార్యక్రమంలో చివరిగా పురందరదాసు కీర్తన, శివదర్శన, వలజిరాగం, ఆదితాళం. శ్రీ వెంకటేశ్వర్లు అండ్ పార్టీ కంక్లూడర్ నాదస్వరం రిసైటల్ విత్ శివదర్శన, కంపోజిషన్ ఆఫ్ పురందరదాస్ ఇన్ రాగ్ వలజి సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ కాల్వ వెంకటేశ్వరులు బృందం వారి నాదస్వరం విన్నారు. శ్రీ ఏడి నారాయణ డోలు సహకారం. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యువర్ లిసనింగ్ టు అ కర్ణాటిక్ నాదస్వరం రిసైటల్ బై శ్రీ కాల్వ వెంకటేశ్వర్లు అండ్ పార్టీ. Accompanying artist was Shri A.D. Narayana on Dolu. This program was contributed by Akashavani Hyderabad for Ragam 24/7 DTH, Anytime Indian Music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music Program, you'll be listening to Veena Recital by Sri E. Mani Sankara Sastri, supported on Mrudangam by Sri Tiruchi Sankaran.
2: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో ఈమణి శంకర శాస్త్రి గారి వీణావాద్య కచేరీ వింటారు. మృదంగ సహకారం శ్రీ తిరుచి శంకరన్.
1: ఫస్ట్ యుల్ బి లిస్నింగ్ టు ఎల్లింగరాజు కంపోజిషన్ శృంగార లహరి ఇన్ రాగ్ నీలాంబరి సెట్టు ఆదితాళ్.
2: కార్యక్రమంలో ముందుగా శృంగార లహరి నీలాంబరి రాగం ఆదితాళం లింగరాజు రచనలో వింటారు.

0: You have enjoyed a Patnam Subramanya Iyer composition, Nina Juchi, in Rag Saurashtra, set to Adithaal.
1: Meerintavarkum, Nina Juchi, Saurashtra Ragam, Adithaalam, Patnam Subramanya Iyer Rachana Vinnarum.
0: You're listening to Ragam 24/7, anytime, Indian music. Concluding his recital, Sri Imani Sankara Sastri now presents Ragam Thanam Pallavi, in Rag Kalyani, set to Adithaal.
1: రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ ఈమని శంకరశాస్త్రి గారి వీణావాద్య కచేరీ వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా రాగం తానం పల్లవి, కళ్యాణి రాగం, ఆదితాళం.

0: In today's Carnatic Classical Music Program, you have enjoyed Veena recital by Sri Eemani Sankara Sastri, supported on Mrudangam by Sri Tiruchi Sankaran. This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7, anytime, Indian music.
1: ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో ఈమని శంకర శాస్త్రి గారి వీణావాద్య కచేరి విన్నారు. మృదంగ సహకారం శ్రీ తిరుచి శంకరన్. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ వి నాగరాజు వేణుగాన కచేరీ వింటారు. వాద్య సహకారం వైలిన్ పై శ్రీ ఎం సూర్యదీప్తి,

0: மிருதங்கம் பை ஸ்ரீ பி ஜெயபாஸ்கர்.
1: லிசன் டு அ கர்நாடிக் கிளாசிக்கல் ஃப்ளூட் ரிசைட்டல் பை ஸ்ரீ வி நாகராஜு. ஹி இஸ் அக்கம்பனிட் ஆன் வயலின் பை ஸ்ரீ எம் சூர்யதீப்தி அண்ட் ஆன் மிருதங்கம் பை ஸ்ரீ பி ஜெயபாஸ்கர்.
0: காரியக்ரமంలో ముందుగా వినండి గజానన యుతం. వేగవాహిని రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి ఆది తాళం.
1: శ్రీ నాగరాజు బిగిన్స్ హిస్ ఫ్లూట్ రిసైటల్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ గజానన యుతం ఇన్ రాగ్ వేగవాహిని సెట్ టు ఆది తాళం.

0: ఇప్పుడు వినండి సొగసుగా మృదంగ తాళము, శ్రీరంజని రాగం, రూపక తాళం, త్యాగరాజస్వామి కృతి.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ. సొగసుగా మృదంగ తాళము ఇన్ రాగ్ శ్రీరంజని, సెట్ టు రూపక్ తాళ.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి కళ్యాణి రాగంలో త్యాగరాజస్వామి కృతి ఏతావునరా నిలకడ నీకు ఆది తాళం.
1: కంటిన్యూయింగ్ ద కాన్సర్ట్, యు విల్ నౌ లిసన్ టు ఏ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ, ఏతావునరా నిలకడ నీకు, ఇన్ రాగ్ కళ్యాణి, సెట్ టు ఆది తాళం.

0: కార్యక్రమంలో చివరిగా వినండి సింధు భైరవి రాగంలో స్వాతి తిరునాళ్ రచన విశ్వేశ్వర్ దర్శన్కర్ ఆదితాళం.
1: శ్రీ వి నాగరాజు కంక్లూడ్స్ హిస్ ఫ్లూట్ రిసైటల్ విత్ కాంపోజిషన్ ఆఫ్ స్వాతి తిరునాళ్ విశ్వేశ్వర్ దర్శన్కర్ ఇన్ రాగ్ సింధు భైరవి సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ వి నాగరాజు వేణుగాన కచేరీ విన్నారు. వాద్య సహకారం వైలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్.
1: You were listening to a Carnatic classical flute recital by Shri V. Nagaraju. He was accompanied on violin by Shri M. Suryadeepti and on mridangam by Shri P. Jayabhaskar.
2: Ee karyakramam Bharatiya Shastriya Sangeetanni DTH pai nirantaram meeku andinche Ragam channel kosam Akashavani Hyderabad kendra samarpana.
3: This program was contributed by All India Radio Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.